0: ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయం, నమస్కారం. ఎంబీసీ రేడియో మనోరంజన్ సమర్పిస్తున్న మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారానికి మీకు స్వాగతం. నేటికి మీ చెలిగిరి శాలిని మీ సేవలో ఉంటుంది. ఈ కొత్త దినాన్ని అనుభవిస్తూ మంచి భావాలను, ఆలోచనలను మీ మనస్సుకు ఆహ్వానించండి. ఇంకా ప్రశాంతతతో, ఆనందంతో మీ దినాన్ని ఆరంభించండి. మాధుర్య చినుకులు కారుతున్న పాటలను వింటూ ఉండండి మీ తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమంలో.
1: 94.95.6, 98.2 MHz. మీ ది లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ తొలి రాగాలు. తొలి రాగాలు,
2: your kind of music all day all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
1: From 8 to 9, toli ragalu, toli ragalu, galu galu galu galu.
2: This is my only favorite station, playing the best songs on the radio,
3: RM3 Manoranjan Radio.

ఈ ఉదయపు వేళ ఏంటో అద్భుతంగా ఉంది కదా. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుడతాం, ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి అవకాశం ఇస్తారు మనకు దేవుడు. ఈరోజు మనం ఏం చేస్తాము అదే ముఖ్యము. మనం మంచి ఆలోచనలు ఆలోచించాలి, మంచి పనులే చేయాలి.

శ్రోతలు గుర్తించండి, ఉదయపు వేళలో ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం మీ చెల్లమ్మ గిరీశాలినితో. అయితే నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన.

శ్రోతలు, రాబోయే శుక్రవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండగను పండగ రాబోతున్నది. ఇప్పటికే ఎంతో మంది భక్తులు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇళ్లలో చిన్నారి కృష్ణుడి పాదముద్రలు, అందమైన అలంకరణలు, పూజలు, ఆలయాల్లో కీర్తనలు, భజనలు, నృత్యాలతో ఎటు చూసినా కృష్ణమయమైన వాతావరణం కనిపించబోతుంది.

శ్రోతలు గుర్తించండి, వచ్చే వారం సెప్టెంబర్ 18వ తేదీన భాద్రపద శుద్ధ పాద్యమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రత దీక్ష ప్రారంభమవుతుంది. 40 రోజుల వ్రతం కోసం మందిరాల్లో, ఆలయాల్లో కలశ స్థాపన పూజలు ఏర్పాటు చేస్తారు. ఈ 40 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు చాలా అద్భుతమైన కాలం అన్నమాట. భక్తిభావంతో స్వామివారి సేవలు చేస్తూ ఎంతో ఆనందిస్తారు.

ప్రియమైన పశ్చిమి జగమగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ పుట్టినరోజు మీ జీవితంలో మరెన్నో ఆనందాలను, మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే వెలుగుతూ మీ కుటుంబమంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అన్న విజయ్, అప్ప రాధ, అప్ప నీల, నతాషా, శివాన్, మనీషా, అవేష్, చువీశ్వర, ప్రసిత, నిమిత, ప్రమిత, విష్ణు, ఉత్తర, నిశ్లే, అయేష్ఠ, మనీష్మా, మణిమా, పూబాని, వినోద, హిమా, బృంద, ఇంకా సమస్త జగమ రమణ కుటుంబాలు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అప్పచ్చి మీ జగమ.

శ్రోతలు గుర్తించండి, మీరు ఎక్కడైనా వెళ్తున్నారైతే, కారు నడుపుతున్నారైతే జాగ్రత్తగా ఉండండి. మీరు మీ గమ్యస్థానానికి సురక్షితంగా చేరాలి. కొన్ని నిమిషాల ముందే బయలుదేరండి. దారిపై వేగం తగ్గించి నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి. ఈ రోజుల్లో వాతావరణం చల్లగా ఉంది, వాన చిలుకలు కురుస్తూ ఉంటుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

శ్రోతలు, మీరు మీ దినాన్ని ఆరంభిస్తూ ఈ బుధవారం నాడు మీరంతా పని పాఠశాలకు వెళ్ళేటప్పుడు మీరు చేయబోయే ప్రతి పని సాఫల్యంగా జరగాలని కోరుకుంటున్నాము. మీ లక్ష్యాలను వైపు పనిచేస్తూ ప్రేరణతో నిండిన కొత్త దినాన్ని ప్రారంభించండి. ఇక మన శాంతి, ఆనందం, విజయాలు మీతో ఉంటాయని మా ఆకాంక్ష. ఈరోజును ఆనందంతో, ఉత్సాహంతో ఆరంభించండి. ఇక నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.